0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
2: This is Ragam, a 24/7 DTH, anytime Indian music.
3: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ మండా అనంతకృష్ణ వేణుగాన కచేరి వింటారు. వాద్య సహకారం వయలిన్ పై శ్రీ ఓ రాజశేఖర్, మృదంగం పై శ్రీ వారణాసి కాళీ ప్రసాద్ బాబు.
4: Listen to a Carnatic classical flute recital by Shri Manda Anantakrishna. He is accompanied on violin by Shri O. Rajashekhar and on mridangam by Shri Varanasi Kali Prasad Babu.
3: Karyakramamlo munduga vinandi evarani nirnayinchira Devamrita Varshini raganlo Tyagaraja Swami kruti Adi Talam.
4: Shri Anantakrishna begins his flute recital with the composition of Saint Tyagaraja, Evarani nirnayinchirira, in rag Devamrita Varshini, set to Aditaal.

0: ఇప్పుడు వినండి త్యాగరాజ స్వామి కృతి వరనారద నారాయణ విజయ శ్రీరాగం ఆదితాళం.
1: Listen to a composition of Saint Tyagaraja in Rag Vijayashree. Varanarada Narayana, set to Aditaal.

0: ఇప్పుడు అభోగి రాగంలో త్యాగరాజ స్వామి కృతి మనసు నిల్ప శక్తి లేకపోతే ఆది తాళం.
1: You will now listen to a composition of Saint Tyagaraja in Rag Abhogi. Manasu Nilpa Shakti Lekapote, set to Aditaal.

0: కార్యక్రమంలో చివరగా వినండి కామాక్షి అంబ భైరవి రాగంలో శ్యామశాస్త్రి సజతి మిశ్ర చాపు తాళం.
1: శ్రీ అనంత కృష్ణ కంక్లూడ్స్ హిస్ ఫ్లూట్ రిసైటల్ విత్ ద స్వరజతి ఆఫ్ శ్యామశాస్త్రి ఇన్ రాగ్ భైరవి కామాక్షి అంబ సెట్ టు మిశ్ర చాపుతాళం.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు శ్రీ మండ అనంత కృష్ణ వేణుగ కచేరీ విన్నారు. వాద్య సహకారం వయలిన్ పై శ్రీ ఓ రాజశేఖర్, మృదంగం పై శ్రీ వారణాసి కాళీ ప్రసాద్ బాబు.
1: You were listening to a Carnatic classical flute recital by Shri Manda Ananta Krishna. He was accompanied on violin by Shri O. Rajashekhar and on mridangam by Shri Varanasi Kali Prasad Babu.
2: Ee karyakramam Bharatiya Shastriya Sangeetanni DTH pai nirantaram meeku andinche Ragam channel kosam Akashavani Hyderabad Kendra Samarna.
3: This program was contributed by All India Radio Hyderabad. For Ragam 24/7 DTH, anytime Indian music.

You are listening to Ragam 24/7 DTH Anytime Indian Music. మీరు వింటున్నారు రాగం నిరంతర భారతీయ సంగీత స్రవంతి. శ్రీ గౌరవచ్చుల రామమోహన్ రావు కంటిన్యూస్ ద వయోలిన్ రిసెటల్ విత్ మరి వేరే దిక్కు ఇన్ షణ్ముఖప్రియ రాగం సెట్టు ఆదితాళం. గౌరవచ్చుల రామమోహన్ రావు గారి వయోలిన్ వాద్య కచేరీ వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు మరి వేరే దిక్కు షణ్ముఖప్రియ రాగం ఆదితాళం.

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
2: This is Ragam, a 24/7 DTH, anytime Indian music.
3: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ అన్నవరపు రామస్వామి వయోలా వాద్య కచేరి వింటారు. వయలిన్ సహకారం శ్రీ కొకొండ సుబ్రహ్మణ్య శర్మ, వాద్య సహకారం మృదంగంపై శ్రీ పుల్లేటికుర్తి రామారావు.
4: Listen to a Carnatic classical viola concert by Shri Annavarpu Ramaswamy. He is supported on violin by Shri Kokunda Subramanya Sharma and accompanied on mrudangam by Shri Pulleti Kurthi Ramarao.
3: Karyakramalo munduga vinandi Shri Mahaganapati Ravatumam. Gaularaganlo Muthuswami Dikshitar Kruti Misra Chaputalam.
4: Shri Annavarpu Ramaswamy begins his viola concert with a composition of Muthuswami Dikshitar, Shri Mahaganapati Ravatumam, in rag Gaula, set to Mishra Chaputal.

0: ఇప్పుడు వినండి సాధించనే ఓ మనస త్యాగరాజ స్వామి పంచరత్న కీర్తన ఆరవ రాగం ఆది తాళం.
1: You will now listen to a Pancharatna Kirtana of Saint Tyagaraja. Sadhinchane o manasa in rag arabhi, set to Aditaal.

0: ఇప్పుడు వినండి లతాంగి రాగంలో పట్నం సుబ్రహ్మణ్యయ్యర్ రచన మరి వేరే దిక్కెవ్వరు ఖండచాపు తాళం.
1: లిసన్ టు మరి వేరే దిక్కెవ్వరు, ఎ కంపోజిషన్ ఇన్ రాగ్ లతాంగి, సెట్ టు ఖండచాపు తాళ్, కంపోజ్డ్ బై పట్నం సుబ్రహ్మణ్య అయ్యర్.

0: కార్యక్రమంలో చివరిగా వినండి రఘునందన కేదార గౌళరాగంలో త్యాగరాజస్వామి రచన రూపకతాళం.
1: శ్రీ అన్నవరపు రామస్వామి కంక్లూడ్స్ హిస్ వయోలా కాన్సర్ట్ విత్ ద కంపోజిషన్ ఆఫ్ సెయింట్ త్యాగరాజ రఘునందన ఇన్ రాగ్ కేదార గౌళ సెట్ టు రూపకతాళం.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు శ్రీ అన్నవరపు రామస్వామి వయోలా వాద్య కచేరీ విన్నారు. వయలిన్ సహకారం శ్రీ కొకొండు సుబ్రహ్మణ్య శర్మ, వాద్య సహకారం మృదంగంపై శ్రీ పుల్లేటికుర్తి రామారావు.
1: You are listening to a Karnataka classical viola concert by Shri Annavarpu Ramaswamy. He was supported on violin by Shri Kokkunda Subramanya Sharma and accompanied on mridangam by Shri Pulletikurthi Ramarao.
2: Ee karyakramam Bharatiya Shastriya Sangeetanni DTH pai nirantaram meeku andinche Ragam Channel kosam Akashavani Hyderabad Kendra Samarpana.
3: This program was contributed by All India Radio, Hyderabad. For Ragam 24/7 DTH, anytime Indian music.